0: గారే గారే
1: కనబడదు
0: గారే గారే
1: దూర బదలో
0: గారే గారే
1: అమ్మక పట్ల
0: గారే గారే
1: సూరకి తరది ఎన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చో

0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే గారే
1: సూర్యకి తరది ఇన్నాయా ఇదు ఎక్క చతుర నార.